0: मुघाळ विडंबनात्मक अंकनाम 1990 इसवेन सालुवीस कॉलेजीन डिग्रीन कोंकण शिकप सुरवात इल्ली कीर्त तांची. तांच्या साहित्य आणि संशोधच्या वावराक तांकां कर्नाटक राज्योत्सव प्रशस्ती 2024 फावो जाल्या. गदगान 2010 इसवेन सरिल्ल्या 77व्या अखिल भारत कन्नड साहित्य संमेलनांत सन्मान तशेंच हेर सभार पुरस्कारी फावो जाल्यात. दायची दुबई साहित्य पुरस्कार, कोंकणी कुटुंब बॅरीन पुरस्कार, KCWA कुवेट पुरस्कार, संदेश प्रशस्ती आणि FKCA तावन जिवितावधी पुरस्कार फावो जाल्यात. इंडिया टुडे पत्रान तांकां भारतांतल्या 50 पायोनियर्स ऑफ चेंज ऑफ इंडिया पैकी एकलो जावन मान दिला. 1987 इसवेन पापा जुआव पावल दुसऱ्यान मंगळुराक भेट दिल्ल्या वेळार पापाचे भाषेन कन्नडाक तर्जुमो केला. कर्नाटक कोंकणी साहित्य अकॅडमीचो प्रस्तुत संदो. आता फादर प्रशांत मार्ता उलयतात.
1: मानेस स्टॅन एल्वारीस, मानेस लुई पिंटो, संजना सर म्हजे इश्ट मंत्र, तुम्ही सर मुखार सबार आशा दोन हांगा आयल्यात ह्या तरबेती कार्यागराक तुमकां सर्वांक म्हजे हार्दीक नमस्कार. हांव केदाळे खंयच्या समारंभाक येताना पयिल्लें हांवें सांगचें, म्हाका गार्डलँड घालनाकात, फुलांचो गार्डलँड घालनाकात. कित्याक म्हळ्यार एपटी हांव खंयच्या सभेक गेलो, म्हाका ताणें गार्डलँड घालें, तातूंत एक मोंचो मूस आसलो. ताणें गार्डलँड घालता तो मोंचो मूस म्हज्या नाका भितर गेलो. नाका भितर वचून म्हाका पिसां तूर जालें. तो नाका भितर वचून बोशा काना तावन भायले विचारी, तोंडा तावन भायले विचारी घाले, ट्राय करतालो कितें. पुण्यान कोणाकडे पूड आसली नाशा, ताणें इल्लें पूड दिलें म्हाका, पूड घालून जालें अक्षो जालें मोंचो मुसो दवलो. आज म्हाका मोन देखून बेळ आसलें हात घालूंक, देखून ताचे उपरांत हांव गार्डलँड काण घेना. आनी चरावत कडेन आमकां फ्रूट्स दिनात, आतां ड्राय फ्रूट्स म्हूण दिता, ड्राय फ्रूट्स हांगा तेय दिवना. कितें म्हळ्यार रातले बटी हांवें ड्राय फ्रूट्स दिले म्हूण रुमांत वसूनूक तेंगे तेन्ना ताणें भिकणान दिल्या ड्राय फ्रूट्स म्हणून. ड्राय फ्रूट्स म्हळ्यार दुसरें घालें तिचे न्हय, मोयी तेंबरां भिकणान दिल्यात, जिवाक बरें आतां सूप करया तें भिकणान जावं न्हू, भिकणान दिल्यात देखून आतां तेय ना. आतां आमी म्हजे घरना तें पेन्न उक तेंगे रयलें, शाय घालयली. म्हाका बरोवची ते हुरूप केदाळ आयिल्लो, म्हळ्यार एक दीस म्हाका इल्लो ताप आसलो. तेन्ना आमचो एकलो मथार असो डॉक्टर आसलो, हांवें ताचे कडेन इल्लो ताप आसल्यार हांव ताचे कडेन गेलो तापाक बँगलोर. आं तूं म्हणालो निदा निदा हांव तुमचें टॅम्परेचर काडटा. टॅम्परेचर काडचें म्हळ्यार थर्मोमिटर काडून म्हज्या तोंडांत घालचें. तो म्हणालो फादर तुमच्या तोंडांत हांव थर्मोमिटर घालता, तुमी दोळे दामपून वचूं न्हिदा, हांव 2 मिनटांनी बँकाक वचून पाटी येता. तें आमचें तुमी दोळे दामपून थर्मोमिटर ताप पळया. तो बोल्सान थर्मोमिटर घालून म्हज्या तोंडांत घालें आनी तो बँकाक गेलो. म्हाका थर्मोमिटर घालें तशें तोंडांत, कितें गे कालें गे समा जावना म्हाका कालें गे तोंडान थंयच्यान धांवन आयलो तो डॉक्टर. फादर आय एम सॉरी सॉरी सॉरी सॉरी, हांवें बोल्सांतलें थर्मोमिटर काडून तुमच्या बोल्सान तुमच्या तोंडांत घालचें पळय, म्हज्या पेन काडून तुमच्या तोंडांत घाला. म्हाका त्या तोंडाचें इंक पुरो म्हज्या तोंडांत, तें इंक म्हज्या तोंडांत दसून पुरो म्हज्या रगतान शिरवून त्या दिसतना हांव बेस्ट रायटर जालो. देखून तुमकां केदाळा म्हणी बरो रायटर जायचें जाल्यार, साहित्य वावर करचें जाल्यार 1 घंटो पेन तोंडांत घालून बसा. ताच्या इतल्या तुमी तुमच्या रगतान तें इंक वचून. तुमच्या पैकी कितले रायट हँड यूज करतात, कितले जाण लेफ्ट हँड यूज करतात? लेफ्ट चड ना, थोडेच म्हळ्यार तुमी कॉफी साकर लेफ्ट हँडान घालता, बरयता ना तुमी? लेफ्ट हँडान बरयतात, उरले पुरा रायट हँडान बरयतात. तुमी लेफ्ट हँडान कॉफी साकर घालता न्हय, किरयता न्हय, लेफ्ट हँडान किरयतात, रायट हँडान तुमी पयिल्लें शिकय जाय जाल्यार कितें म्हळ्यार बरयतना रायट हँडान लेफ्ट हँडान बरयनाकात, पेन्नान बरया. साकर किरयतना रायट हँड कापयेन घालून अशें करनाकात, कुल्यार घालून किरया. ती जावन आसा बुद्दवंत काय. आज वे उलयचें जाल्लें साहित्य विशयांत, हांवें 3 भाशेन बूक बरयल्यात. एक दट्ट बूक 1000 पेजांचो बूक पदनिधी म्हूण, आनी एक 2 महिन्यांनी पब्लीश जावन आसा कोंकणीचे पदसंपत्ती म्हूण, तोय 1000 पेजीस आसा, 1000 पेजीस आमचो म्हळ्यार स्टॅन यंगच आसा, तो प्रकाशक जावन अध्यक्ष जावन तो पब्लीश करतलो. आमच्या कोंकणी साहित्याचे भाग म्हणा जशें थोडे मानेस्त आसात, थोडे मतबारी आसात, थोडे मुत्सदी आसात. चडावत आमी आमकां मानेस्त म्हणटा, ताच्याकी चड मुत्सदी. मुत्सदी म्हळ्यार मुखार कितें जायचें, मुखार कितें म्हळ्यार संपणां जायी, खंयचें डिरेक्शन काणये जायी, कितें आमी एचीव करी जाय म्हणून समाजीक उजवाडाचें, तांकां मतबारी म्हणटात, मुत्सदी म्हणटात. आमकां तो महामुत्सदी आमच्या मदें आसलो मानेस्त एरिक वझेरियो. आज तो हांगा ना, पूण ताचें चेतन सक्कड कडेन हांगा आसा, चेतन आसा. ताचो आमी उडास करता. थंयसरल्या एका महामनशाक, एक लिडराक आमच्या समाजाक दिल्ल्या खातीर आमी सर्वांनी कृतज्ञ जावंक बरो, ताचो उडास काडूंक बरो. महान भाव तो. ताचे संगात वचून ताचे संगाती जावन मानेस लुईस पिंटो, हांगा स्टॅनी आल्वारीस हे पुरो संगात कुठसून मतपारी जावन, मतपारी म्हणल्यार एफिशियंसी आसून आमचे समाज मुखार येयचे म्हणून. आमची कोंकणी साहित्य परिशद आसा, कोंकणी साहित्य परिशद महान क्रांतिकारी काम करून आसा. येदोळू कोंकणी साहित्य परिशद इतलें काम केलें, म्हाका गो तशें प्रकार येदोळू इतले कितल्या स्त्रियेंक ताळो दिलो. कालच भोशा तांच्या कविता वाचप आसलें एकाडमी एकाडमी साहित्य एकाडमी. बारीक क्रांती चलोवन आसा. तशेंच मानसोबान कलांगणांत क्रांती चलोवन आसा. ही दोन इन्स्टिट्युशन्स संस्थे आमच्या समाजीक एक देणें जावन आयलां. आमी मस्त हाचे खातीर संतोश पावूंक पुरो, आनी आमच्या समाजींत आसच्या जाल्यार मतवारी खातीर देवाक समाजीक अर्घां दिवंक पावो. आमकां आतांच्या तुमी तुमचे जनरेशन झड जनरेशन म्हणटात, मोबायल मोबायल यूज करनाकात. कालें न्हू वेसांव आयल्यार पयलें सांगचें तें यूज करनाकात. पयलें बायल मनशांक चेडवांक इस्कला धाडटना, चेडवांक इस्कला धाड नजो म्हण जाल्यार देखून तुळून तेक ल्हान त्रिपदी आसा, तीन लायनी जपात. कमला पोपू जाना इंग्रोजी शालेक, पोपे पोपे पोपे पोपे पोपे पोपे फणफलाल लेडीस कोडे केणपाल. ह्या तीन लायनींत सगळ्या समाजाची स्थिती आसा. कमला पोपू जाना, कमलाचो भाव इस्काला घेता सकाळीं उठून बरें केस घेवन बॅक हाडून घेवन इंग्रोजी इस्काला घेता, इगर्जेचे इस्काला घेता. पाप ह्या चेडवाक कमला की म्हाका इस्कालो कसोचें म्हण आशा, चेडवाक ताणांत डेंजर घरांत हांव न्हू इगर्जेच्या इस्काला घेतो तो मारोग डेंजरस चेडवांक देखून ताणांतले. कोणी विचारतात कमला अण्णा शाळेक पोपे, कमला पोपू जाना इंग्रोजी शाळेक, ते म्हणटा पोपे पोपे यंग पोडो पोपे पोपे पणपलाल. ಆದರೆ ಲೇಡೀಸ್ ಕೊಡೆ ಕೇಳಬಾರ್ದು, ಲೇಡೀಸ್ ಕೊಡೆ ಮಳೆಯವ್ರ ಕಾಲ ಫ್ಯಾಷನ್ ವೆಸ್ಟರ್ನ್ ಫ್ಯಾಷನ್ ಏಮುನಿ ಇಂಗ್ರೋಜಿ ಶಾಲೆ ಗೆಲ್ಯಾರು ಆಗ ಲೇಡೀಸ್ ಕೊಡೆ ಜಾಯ್ಚೆ ಸ್ಟೈಲ್ ಕರ್ತಾ ಮುಖಾರ ತಾಣಿ ಚಲ್ಚಿ ಹತಾಂದ ಸತ್ರಿ ಅಸಲಾರು ಚಲ್ಚಿ ರೀಸ್ ಸಹಿತ ಬದಲ್ತಾ ಸಗಳೆ ಆಂಗ ಹಲ್ತಾ ಕಾಲ ಜಾತಾ ಗೆ ಚಡ್ವಾಕು ಎಕ್ ಸಮಾಜ ಕಶೆ ಬೇಲೆ ಚಡ್ವಾ ಇಸ್ಕಾ ಲಗತಾನ ತೇ ಎಕ್ ಬೆ ಕಮಲ ಪೂಪು ಜಾನ. मागीर टी व्ही येता ना, ओ टी व्ही पळोवन भुरगीं पाड जाली, टी व्ही पळोवन भुरगीं पाड जाली, खोलो गलाटो ह्या मलगड्यांचो पुरो टी व्ही गेल्यार पाड जाले. फिल्मां येता ना, आं फिल्मां गेल्यार पाड जाता आनी पुरो लव सुरू जाता आमचे जायना कुचू कुचू होता हे आनी नाका. टी व्ही पळयल्यार पाड जातात, फिल्म पळयल्यार पाड जरा कशें आखी येवन शे म्हण दोळ्याचे तोंड पळयतात कळ्ळें ना वेसांव आयल्यार रे पाड जातात. तशें जाता येयल्या मोबायला विशयान सगळ्यांक भेय उठोवंक सुरू जालां. फाल्यां जातात ही भुरगीं सगळो टायम वेस्ट करतात, सकड आवय बापायच मोबायलार आसात. पांच मिनटां भितर ही गजन जाल्ली खबर सगळे संवसाराक कळटा. पांच मिनटां भितर मोबायलान कांय जायना, भिये नाकात. मोबायल यूज करतना मात कितें जागृत काणी या म्हणून समाज सांगता. जागृत काणी या कितें म्हळ्यार मोबायलांत तुमकां लाभ ना, तुमकां तुमचो टायम काणी येवन कॉलगेट टूथ पावडर ते इकतात. तुमचो टायम मोला काणी मोला काणयोन धर्मा काणयोन तुमचो टायम तांकां इकतात. तुमचो टायम काणून पॉन्स टॅल्कम पावडर इकतात. तुमचो टायम काणयोन कारां इकतात. तुमकां यूज करतात, तुमकां यूज करतात तें समजून काणी घेतल्यार आमी इल्ली बुद्दवन जाता. आमकां यूज कर न्हू, आमचो टायम यूज कर ते काले काले इकून आसात, आमचो टायम यूज कर न्हू ते कुडो आस दवरल्यार पुरो आमी मस्त जागृत काय नासता. आनी काले करतात खंयचे एडवर्टीजमेंट जायरातां कितें करतात, आनी सैबी न्ही तूं सोबीत नाय, वो पावडर घाल्यार तूं सोबीत जाताय, वो लक्ष यूज केल्यार तूं सोबीत जाताय, हें कार यूज केल्यार मात तुका मर्याद आसा ना जाल्यार ची ची ची ची हें नासतना तुका जायना. ते एडवर्टीजमेंट करता ఏంపురం అమ్మక బుద్ధి ఉంది కానీ సొంజలారు తదలామి మస్తు కేర్ఫుల్ జావును అస్తాం నిజాయికి తుమ్ చెప్పారు తుమ్ ఈ సమజాయి జల్లే ఎక్కు సంగతి ఎక్కడో తర్నాట అసలు బుర్గొచ్చు తర్నాట కాలేజ్ తో హరి ఏక్ తీస్తాడే దరియాతో డిగేచ్చు సంజయ్ సాత్ వరారు దరియాతో డిగేచ్చు తక కల్లర్ కల్లర్ చే ఫతూర సత్పడే కల్లర్ పెబుల్స్ మంట దక్టె దక్టె ఫతూర్ తక భారీ ఖుషి తో ఏక్ దీ సంజయ్ సేన్స సాత్ సాడే సత్ వరారు చెడ్ ఉజ్వాడ్ పురాణతలో చొలో నైతానా ఫతూర్ ఇంచి లగ్లో కల్లర్ ఫతూర్ దరియాచ తడి రేవేందర్చే యాబల్ సంద్ బర్లే యాబల్ సంద్ బర్లే అంగాయి బొర్లే పట్ల బల్ సంద్ బర్లే పెబుల్స్ దక్టే ఫతూర్ అని రూమ్ ఆకాయిలో సాత్ వర ఆట్ వరదల్లి రూమ్ ఆకాయిలో స్విచ్ ఆన్ కెలో లైట్ మగిర ఫతూర్ పొడియా కల్లర్ కలర్ఫుల్ ఫతూర్ కడ్లే ఫతూర్ నై వజ్రా డైమండ్స్ డైమండ్స్ అతాంతు బొల్సాంతు డైమండ్స్ తగ్ కితెం బొగాతాత కితెం బొగాత్ యాబల్ సంద సార్ యాబల్ సంద యాబల్ సార్ ఫతూర్ని డైమండ్స్ ఎక కుసిన తక సంతోష్ మగ డైమండ్స్ మెల్లె ఇట్ల సులభమైన డైమండ్స్ మెళ్ళమని ఇట్లో సంతోష్ డైమండ్స్ అన్నక కుసిన్ ఛా అవి అనికి చెడు సెలెక్ట్ కరి చేసలే అనికి చెడు సంగ్రహ కరి చేసలే అనికి చెడు మెళ చేసలే మగ చేయిస్తాను తుమ్మ చెప్పారు తుమ్మి సంతోష్ పవాజే కీర్తన తుమ్మి కిట్లే వజ్రం దొలుచు తుమ్మ జీనేంత తుమ్మి శేఖర్ కేలా సంగ్రహణ కేలా మనం అని కిద్దళే తుమ్కా తీ బేజారేసజే ఛా అవి అనికి సంగ్రహ కరి చేసలే అనికి సడ్ వజ్రం కడి చేసలే అనికి సడ్ మోలా బురి మొలా ముజ జీనేంతమే దూరి చేసలే కీత్యా ఓలింపుర సమ్మేళ్ళు ఆర్గనైజ్ కొత్తా తుమ్మలారు తుమ్మకా వజ్రం దేవు వజ్రం దేవు సక్రాంగేం ఛాన్స్ మిళ్ళా తుమ్మకా మిళ్ళం దేకున్ జాతా తిట్లి వజ్రం తుమ్చా బొల్సాన్ బొందోరా తుమ్చా పోత్యాన్ బొందోరా తుమ్చా జినేందోరా తుమ్కా బెజారాయసజే అవి అనికి చెడు మిళ చేసలు అనికి ముజ జీనే సాధన కరి చేసలు ఇట్లంకెలా పవానా అనికి చెడు సాధన తేక సాధ్యకురుకు ఓలి సమ్మేళన్ ఆమె అంగ యూజ్కెళ్ళా అత సాహిత్య మిళరికితే తుమ్కా ఆశాసనే ప్రీతమ బరి అని సంజనా బరి ఇలా సాహిత్యం ఆసక్తి తుమ్మ సక్కడంగా సా కితే గరియతు సాహిత్య మిళర్ కితే సంజన్ మనాలే సహిత కాలే మనాలే సాహిత్య మిళకితే సాహిత్య మిళారు సక్కడంత సంథింగ్ మోర్ పొడవచ్చు అని కితంగి విశేష పొడవచ్చు అవు 25 వర్ష లూయిస్ కాలేజ్ ఉంది కన్నడ శిఖైలా ఎక్ దిస బుర్గంగా అడిగిసార్లే సాహిత్య మిళకితే సంగతాం తుమ్మ శిఖైతా ఆమె సార్ స్టూడెంట్ అక్కడ తుమ్మ గర కోంబియా సా కుంభి పొలైతానా తుమ్మ కితం బొక్తా తుం సాంగ్ కుంభి పొలైతాన కితం బొక్తా కుంభి పొలైతానా మగ తాంతి అంచు ఊడాసత అని దిశాక ఏక్ తాంతి మిళారు అంత జపాన్ అంత దిశాక తీన్ తాంతి అంగలిచి కుంభి వసతకై ఏక్ తాంతి మిళారు మైనాక 30 తాంతి ముజడే 300 కుంభి వసలారు దిశాక 300 తాంతి అని సంగలాలే కుంభి మిళారు బజీ కుంభి మాత్రమే సంథింగ్ మోర్ దెన్ కుంభి కుంభి ముంటానా తుక కొన చూడాసైలు తాంత్యా చూడాసైలు ఇట్లా పైసే కరియేత్ తు మార్వాడి జన్మచో తు బరే పైసే కరియేత్ సో కుంభి ఈజ్ నాట్ ఓన్లీ కుంభి సంథింగ్ మోర్ దెన్ కుంభి అండర్స్టూడ్ చక్కటి మున గట్టు మున కుంభి ఈజ్ నాట్ ఓన్లీ కుంభి మున సంథింగ్ మోర్ దెన్ కుంభి లిటరేచర్ మన సాహిత్యం సంథింగ్ మోర్ అసలు ఏకాంత్ సబార్ ఎర్త్ పొడవచ్చు సమజాలే తుమ్కా కుంభి అన్నకల తుక కుంభి మిళారు కాలే ఉడాసత మాకా కుంభి మిళ ముజా మమ్మీ సో ఉడాసత కసి కుంభి అప్పుల పీలాంగ ఆరం దొరత తేమసం పురా ఇంచు కథాగి తెంచ ఆమ్చి మమ్మీ ఆమ్చి ఆవయి అమ్మక పురంగన్ పొళయితా మాకు కుంభి పొళయితా ముజా మమ్మీ సో ఉడాసత సక్కడ సంగ కుంభి ఈజ్ నాట్ ఓన్లీ కుంభి సంథింగ్ మోర్ దెన్ కుంభి అండమిటి ఉన్నా గట్టుమున్నా కుంభి ఈజ్ నాట్ ఓన్లీ కుంభి సంథింగ్ మోర్ దెన్ కుంభి అన్నకు లెగడే సార్ తుక కుంభి పొలితాను కితే ఉడాసేత తుకున దేవాచు ఉడాసేత దేవంక కుంభి అప్పుల పీలాంక కసి పొలయితాపలే తెంచ అమ్మక జగసనేన్ పొలయితా అమ్మకి రక్షణ కర్తా సో కుంభి మాకా దేవాచు ఉడాస కర్తా సక్కడ మొన్న కుంభి ఈజ్ నాట్ ఓన్లీ కుంభి సంథింగ్ మోర్ దెన్ కుంభి సాహిత్య జంచం లేదా సంథింగ్ మోర్ అసలు एकला देवाचो एकला तांत्याचो उडास आयले बरी तुमकां कोंबे पळयतना खोल उडास येता. आनी उडास एग्जाम्पल काणयता खोलो खोलो खोलो इज नॉट ओन्ली खोलो समथींग मोर देन खोलो. खोलो आमी खाता वळचे भजी खाता भाजी खाता खाता घेना खोलो इज समथींग मोर देन खोलो. खोल्या करून आमी तोरण बांदता समथींग मोर देन खोलो पळय की न्ही. अलोवेरा तुळसी सदापुष्पा वखदाक आमी यूज करता खोलो इज समथींग मोर देन खोलो. दुकराच्या मसाक तिके पान घालता न्ही खोलो आं खोलो इज समथींग मोर देन खोलो. तिके पान आनी कितले पान आसा वखदाक यूज करता. पावस येताना सत्री न्हेतल्या वेळार केळम्याचो खोलो खातर न्हू अशें धरून आमी येता समथींग मोर देन खोलो. कितले पुरो आमी खोल्याचे अर्थ समजयत केदाळ आमी विविध अर्थ हर एका संगतीन फायंड आवट करता गे तेदाळ साहित्य कितले अर्थ फायंड आवट करूं ते आमकां साहित्य जाता. हांवें एक दीस बॉम्बे गेल्लो म्हज्या भयणीच्या पुता कडेन वचून तांगेर गेल्लो. म्हाका पळयले तशें म्हज्या भयणीचो धाकटो पूत धांवन येयलो सुमार वर्सां दे आयलो. अंकल अंकल म्हाका स्टोरी सांग म्हणालो. ओके हांव सांगता आमी स्टोरी सांग आमी पर हुशार स्टोरी सांग सांगता म्हणालो. ताका अशें धरलें आनी म्हणलें म्हळ्यार हांवें ಒಂದಾನೊಂದು ಕಾಲದಲ್ಲಿ ಒನ್ಸ್ ಅಪಾನ್ ಎ ಟೈಮ್ ದೆರ್ ವಾಸ್ ಎ ಕಿಂಗ್ ದೆರ್ ವಾಸ್ ಎ ಕ್ವೀನ್ ದ್ಯಾಟ್ ಎ ಡಾಟರ್ ಪ್ರಿನ್ಸೆಸ್ ದ್ಯಾಟ್ ಎ ಸನ್ ತೋಶ ನೈ ಅಂಕಲ್ ಮಗ ಮಮ್ ಮೀನ್ ಸ್ಟೋರಿ ಸಾಂಗ್ ಅಲ್ಲ ಬರೀ ಸಾಂಗ್ ತೋಶ ನೈ ಮಮ್ ಮೀನ್ ಸ್ಟೋರಿ ಸಾಂಗ್

దుష్టేరను కెడగాదు శిష్టేరిన పరిపాలన మల్పునయించిన పండుగ లోకగు అని తెలిపాయ. అంటే నా సంకల్ప అడిగి ఉంటుంది పత్తవతారద సంకల్పత ఉందంటే దాదేన కొరలి గుంబుగు ఉంది ఆలోచన మల్పునగా ఎంకు తోజుని దాని పండ ఇడీ లోకను ఆళునే ఊ పండ ప్రీతి. అవు నరమానావు దేవవర్గావు భూతవర్గావు రక్కసవర్గావు మాతెరెట్ల నడుట్టు కొన్ని బాంధవ్యను గట్టి మలపడే ఓవును పండ ప్రీతి. ఆ ప్రీతికి బగెబగేత రూపం ఉండు. భక్తిలో ఉంది ప్రీతి విరోధ భక్తి అవులో భగవంతుడైతే ప్రీతి. ఆయన అది వేగ దేవరెడ్డి శరీరం ఉండబడ్డది జయ విజయరు ముజ అవతారుడికి మరి పాదుపడి అంచాదు. భక్తి ప్రేమ ప్రీతి వాత్సల్య ఉంది పూర్వం చే జాతిద ఇతరత ఆయన చిన్న ఈ అవతారుడు మాత వినయాను పెద్ద పెద్ద రూపుడు అనుభవితేలా లోకకు తోజాయేలా. అట్లా రామాయణుడు ప్రీతి పంపడం వావా రూపుడు ప్రపంచకు ఆదర్శప్రాయవాద ఉప్పుడు పంపడే తోజాదే కొంచెం రామన వ్యక్తిత్వత ఒట్టుకు అప్పెమ్మడ వారి